బ్లాక్ చేసి నోళ్ళు డబ్బు దాచుకుంటారు, కాంత దిత్యమెయ్యమంటే మూతి ముడుచుకుంటారు, ఆ దాచుకున్నది దోచుకుంటే తప్పవ పోతారు, తిత్తర పోతారు, నాను కూడా రజ్జారు.